0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: नमस्कारम श्रोतलारा, ప్రస్తుతం మీరు రేడియో మారిషస్ మీద వింటున్నారు మన వారపు సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం. ఈ బుధవారం ఆగస్టు నెలకి 5వ తేదీన నేను విష్మ మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ కార్యక్రమంలో. ఈ చల్లని శీతాకాలంలో అందం, ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం గురించి మనస్ఫూర్తిగా మాట్లాడుకునే మన ప్రత్యేక కార్యక్రమం సౌందర్య లహరికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. విష్మామీ సేవలో 12 నుంచి 12:30 వరకు. అయితే శ్రోతలారా, బాహ్య సౌందర్యం మనకు ఆకర్షణను ఇస్తే అంతరంగ సౌందర్యం మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. రెండు సమానంగా అవసరమే. అందమైన పాటలు, ఉపయోగకరమైన సౌందర్య చిట్కాలు, ఆరోగ్య సూచనలు, స్ఫూర్తిదాయకమైన సందేశాలతో ఈ అరగంట పాటు మీతో నేనున్నాను. మరి చిరునవ్వుతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ పాటతో.

చాలా మంది అందాన్ని కేవలం ముఖంతోనే కొలుస్తారు. కానీ నిజమైన అందం మన ఆలోచనల్లో, మాటల్లో, ప్రవర్తనలో కూడా ఉంటుంది. ప్రతిరోజు కొద్దిసేపు మీకోసం కేటాయించండి శ్రోతలారా. మంచి ఆహారం తీసుకోండి, తగినంత నీరు తాగండి, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే మనస్సును కూడా మంచి ఆలోచనలతో నింపుకోండి. అందమనేది ఇతరులతో పోల్చుకోవడంలో కాదు, మనల్ని మనం ప్రేమించుకోవడంలో

అసలు శ్రోతలారా, మారిషస్ శీతాకాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఈ కాలంలో మారిషస్లో చల్లని వాతావరణం కారణంగా చాలామందికి చర్మం పొడి బారుతుంది. అయితే అందుకని రోజుకు 2 సార్లు మాయిశ్చరైజర్ ఉపయోగించడం, గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవడం, బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ వాడటం మంచిది. చలికాలంలో కూడా సూర్యరశ్మి చర్మంపై ప్రభావం చూపుతుందని మరచిపోవద్దు.

అసలు శ్రోతలారా, ప్రస్తుతం సౌందర్య లహరిని కార్యక్రమం మీరు వింటున్నారు విష్మ మీ సేవలో 819 kHz ద్వారా. అసలు చిన్న చిన్న జాగ్రత్తలే మన చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతాయి. కాబట్టి ప్రతిరోజు మనం మన చర్మాన్ని చాలా చక్కగా చూడాలి.

0: నేస్తమ్మ. ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది, అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసలే వినమంది, నిన్నే చూడమంది నేస్తమ్మ. ఓ ప్రియ నేస్తమ్మ.
1: ఈ వారం స్ఫూర్తి ప్రతి ఉదయం అద్దంలో మీ ముఖాన్ని చూసి ఒకసారి నవ్వండి. మీ గురించి మీరు ఒక మంచి మాట చెప్పుకోండి. నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నా చిరునవ్వే నా అందం. ఈ చిన్న అలవాటు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనసు ఆనందంగా ఉంటే ఆ వెలుగు ముఖంపై కూడా కనిపిస్తుంది.

చిన్న అందాల చిట్కా. వారానికి ఒక రోజు అయినా మీ చర్మానికి విశ్రాంతి ఇవ్వండి. అవసరం లేకపోతే మేకప్ లేకుండా ఉండండి. తాజా పళ్ళు, కూరగాయలు, తగినంత నీరు, మంచి నిద్ర, ఇవే ఖరీదైన క్రీమ్ కంటే గొప్ప సౌందర్య రహస్యాలు. సహజమైన అందాన్ని ప్రేమించండి, ఇది ఎప్పటికీ మసకబారదు. అయితే శ్రోతలారా, ఈరోజు సౌందర్య లహరి కార్యక్రమాన్ని ఆసక్తిగా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ ఆత్మవిశ్వాసం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ ఈరోజుకు విడుకోలు చెబుతున్నాను. మరో బుధవారం ఇదే సమయంలో మరిన్ని అందమైన పాటలు, కొత్త సౌందర్య విశేషాలు, ఉపయోగకరమైన చిట్కాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, అందంగా జీవించండి. సెలవు, నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. మనైనాటి తెలుగు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. ఈ సమయం మీరు మన స్వరాల వేదిక తెలుగు కార్యక్రమం వినబోతున్నారు. అంటే 20 నిమిషాల తెలుగు కార్యక్రమం కోసం వేచి ఉన్న మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. శ్రోతలారా, 8:10 వరకు తప్పనిసరిగా మీరు మనైనాటి మొత్తం ప్రసారంలో ఉంటారని నా శుభ నమ్మకం. సరే, మనైనాటి కార్యక్రమం యొక్క తొలిపాట శ్రోతలందరికీ మనం అంకితం ఇస్తున్నాం.

దేశ అష్టదిక్కుల నుంచి మనై నాటి ప్రసారం వింటున్న మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రోతలారా, మీరు గమనించినట్టుగా ఆగస్టు నెల యొక్క కొత్త వారం మొదలైంది. ఈ నెల బ్రహ్మాండకరంగానే మీరు గడపాలని కోరుకుంటున్నాను. అంటే ఆనందాలు, ఉత్సవాలు, అంటే ఎన్నో ఎన్నెన్నో మీరు సాధించలేని పనులు తప్పనిసరిగా మీరు సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.

శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఇక 10:08 కొన్ని నిమిషాల్లో అవుతుంది. అంటే మన కార్యక్రమం మనం కొన్ని నిమిషాలు ముగిద్దాం. మాతో ఉన్నందుకు 20 నిమిషాల స్వరాల వేదిక ప్రసారంలో మాతో శ్రద్ధపూర్వకంగా ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. మీకందరికీ శుభరాత్రి, నమస్కారం.